0: నిససరి గమ మదని నిససరి గారిసని పా గారిసని పా రిసరి నిస పని మప రిసరి నిస పని మప
1: గమ రిస నిస

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సిహెచ్ సన్యాసిరావు, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్. కార్యక్రమంలో ముందుగా వినండి నిన్నే భజన సేయు వాడను, నాటరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: Listen to a Carnatic classical vocal recital by Shrimati B. Indira Kameshwar Rao. She is accompanied on violin by Shri C. H. Sanyasi Rao, on Mardangam by Shri Vankaila Venkata Ramanamurthy, and on Morsing by Shri G. Venkatesh. Shrimati Indira Kameshwar Rao begins her vocal recital with Ninne Bhajana Seyu Vadanu, a composition of Saint Tyagaraja in Ragnata, set to Aditala.

0: ఇప్పుడు వినండి ఖమాస్ రాగంలో త్యాగరాజస్వామి కృతి సీతాపతే ఆదితాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రా ఖమాస్ సీతాపతే, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి ఊర్మిక రాగంలో పల్లవి శేషయ్య రచన ఎంతని విన్న వింతురా ఆదితాళం త్రిశ్రనడ.
1: You will now listen to a composition of Pallavi Seshayyar in Rag Urmika. Yentani Vinna Vintura, set to Aditaal Trishranada.

0: ఊర్మిక రాగంలో పల్లవి శేషయ్యర్ రచన విన్నారు.
1: దట్ వాజ్ అ కాంపోజిషన్ ఆఫ్ పల్లవి శేషయ్యర్ ఇన్ రాగ్ ఊర్మిక.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సిహెచ్ సన్యాసిరావు, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్.
1: You are listening to a Carnatic classical vocal recital by Shrimati B. Indira Kameshwar Rao. She was accompanied on violin by Shri C. H. Sanyasi Rao, on Mrudangam by Shri Vankaila Venkata Ramana Murthy, and on Morsing by Shri G. Venkatesh.
0: Meeru vintunnaru Bharatiya Shastri Sangeetanni Nirantaram.

0: శుక్రవారం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి.
1: దిస్ ఇస్ రాగం 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Carnatic instrumental ensemble presented by staff artists of All India Radio.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్ ప్రెజెంటెడ్ బై స్టాఫ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో.

0: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Sri M.D. Ramanathan, supported on violin by Sri T.N. Krishnan, supported on mridangam by Umayalpuram Sri K. Sivaraman.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గారి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ ఉమయాల్పురం శ్రీ కె శివరామన్.
1: ఫస్ట్ లిసన్ టు ఎ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కంపోజిషన్. సమయం ఇదే ఇండ్రా కేదారం సెట్ రూపకతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా సమయం ఇదే కేదారం రాగం రూపకతాళం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన వింటారు.

0: మీరింతవరకు రామకథాసుధ మధ్యమావతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
1: నౌ లిసన్ టు భజరే రే చిత్త ఇంద్ర కళ్యాణి సెట్టు మిశ్ర చాపుతాళ్ ముత్తుస్వామి దీక్షితులు కంపోజిషన్.
0: కార్యక్రమంలో చివరిగా భజరే రే చిత్త కళ్యాణి రాగం మిశ్ర చాపుతాళం ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన వింటారు.

0: You're listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed vocal recital by Sri M.D. Ramanathan, supported on violin by Sri T.N. Krishnan, and on mridangam by Umayalpuram Sri K. Sivaraman. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంటి రామనాథన్ గారి గానం మీరింతవరకు విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ ఉమయాల్పురం శ్రీ కె శివరామన్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం సత్యమణి వీణా వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి శంకరి నీవని, బేగడ రాగం, రూపకతాళం సుబ్బరాయ శాస్త్రి రచన.
2: Listen to a Karnataka classical Veena concert by Srimati M. Satyamani. She is accompanied on mridangam by Sri P.V. Ramanamurthy. Srimati Satyamani begins her concert with a composition of Subbaraya Shastri, Shankari Nivani, in Rag Begada set to Rupak Tal.

0: జనని నినువిన రీతి గౌళ రాగం మిశ్ర చాపుతాళం సుబ్బరాయ శాస్త్రి రచన.
1: యు విల్ నౌ లిసన్ టు అనదర్ కంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి, జనని నినువిన ఎన్ రాగ్ రీతి గౌళ సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: ఇప్పుడు వినండి శుద్ధ ధన్యాసి రాగంలో అన్నమాచార్య కీర్తన భావములోన బాహ్యమునందును ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య భావములోన బాహ్యమునందును ఇన్ రాగ్ శుద్ధ ధన్యాసి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం సత్యమణి వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సొగచూడ తెరమ, కన్నడ గౌళ రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపక తాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి ఎం సత్యమణి. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి రమణమూర్తి. శ్రీమతి సత్యమణి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి సొగసు చూడతరమా ఇన్ రా కన్నడ గౌళ సెట్ రూపక్తాల్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సరోజదళ నేత్రి రాగం శంకరాభరణం ఆదితాళం శ్యామశాస్త్రి కీర్తన.
1: శ్రీమతి సత్యమణి కంక్లూడ్స్ అ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి సరోజదళ నేత్రి ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎం సత్యమణి వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి ఎం సత్యమణి. She was accompanied on mridangam by Shri P.V. Ramanamurthy. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for RAG 24/7 DTH. Anytime Indian music.